ఏకిది ఉచి అత్యోదయమైన గాయత ఖల్వతి కలలిబా గాయత ఖర్వస్ అనే ఏకిది ఉచి అత్యోదయమైన గాయత ఖల్వతి కలలిబా

0: అని మితమాంగాయా హగిలులేవా మలత ముట్టుకుని దల్లులేవా అను దుబ్బు దుబ్బు దుబ్బు దుబ్బు మలలేవామ్యా పుండు పుండు పుండు పుండు లల్లులేవా అను దాయ బాకిత్నా హగిత్నా
1: హాక్ మరత్ ఫిరతోయ
2: క్యా బాత్
1: ఆని తో కాగాళీ సాంగతోయ
2: आपल्या श्रोत्यांच्याही डोळ्यात अश्रू आले असतील सगळं ऐकताना आणि एक निस्तब्धता जाणवत असेल त्यांना जी तुम्ही अनुभवलीत तेव्हा.
1: बिलकुल
2: खूपच छान. विठ्ठल उमप उत्तम कवी सुद्धा होते.
1: हो जी.
2: शाहिरी ते शायरी असा त्यांचा प्रतिभेचा प्रचंड आवाका होता. तर त्यांच्या या गझल लेखनाविषयी तुम्ही सांगावं असं मला वाटतं कारण ते एक वेगळं त्यांच्या प्रतिभेचं अंग होतं. पण त्याच्या अगोदर आपल्या संग्रहालयात एक विठ्ठल उमपांचं खूप छान गाणं आहे, ते आपण ऐकूया.
1: ऐकूया की

0: అశ్యాముచ్చి భాగబాయి తాని, అశ్యాముచ్చి భాగబాయి తాని, తిచ్చా జల్మాచ్చి ధాని కాని.
1: బరమ ఊరపాయ
0: కొడు పత్తు రియ.